చేస్తున్నా నది సదకృపాయ సదగురు చే విడత కోరి సత్యం సరిపజాయా సత్యం సత్య